0: పాలు తలవు.
1: Shogi Projection Aro Samomala Metine Sumbing Tikimonage Meko Wara Mekona Abeko Angmano.